0: ఇచ్చిపోతే ఏంటి?
1: పూర్తి గ్రహాలు సామాన్యం కొనేవా నానుకుంటే నిందలా ఆగి నీవెలా దుఃఖించిన నంగే కవి పాగి
0: ఆయన తెలుసు
1: కవితంకా జోడి
0: మాట్లాడాడు
1: ఇల్ల నానడిచిబ్బడు అత్తోళ్ళు అత్తి తాత తీసుకొని నా మోహన్కింత ఇవ్వడే హెచ్చట్లు భాస్కర్ అంతూ పుస్తు బిడ్డ ನಾನು ಪಂಚಾಯಿತಿ ಲೈಬ್ರರಿ ಹೋಗಿದ್ದೆ. ನನ್ಗ ಯಾರು ಕರೀಲಿಲ್ಲ, ಕೇಳಿ ಕಳಿಸ್ತಿಲ್ಲ. ರಂಜು ಇದ್ದು ಪರಾಡೆ ಇದ್ದ ಮನ್ಯಾಗ
0: ಅಲ್ಲ ಅವ್ನಿಲ್ಲ.
1: ನೀನು ಅವನ ಭಾಷೆಗೆ
0: ಆಯ್ತು ನಿಲ್ಸರು. ನಾ ಬರ ಅಪ್ಪ
1: ತೀರ್ಕೊಂಡ ಅಂದ್ರ ಮಗಳೇ ಸರಿ.
0: ನಿನಗೇನ್ ಕಮ್ಮಿ ಆಗಿದ್ದೀನಿ?
1: ನೀ ಹೋಗಿ ತುಂಬ ತಿನ್ಕೊಂಡು ಇರ್ಬೇಕಾಗಿತ್ತು. ನಂದೀಗ ಇಂದೇನು ಇಂದು ನಿಂತ್ಕೊಂಡು ಮುಂಬೈ ಹೋಗ್ಕೋಬ.
0: ನಿನ್ನ ತಪ್ಪದಲ್ಲಿ ಮುಖ್ಯ ದಿವಸ
1: ಯಾರು ಮಾಡ್ತಾರೆ?
0: ನಮ್ಗೆ ಹೇಳಕ್ಕೆ ಸಂಖ್ಯೆ ಧನ್ಯವಾದ.